0: సో విల్ స్టార్ట్ వర్కింగ్ ఇన్
1: ఉమెన్. ఓకే ఓకే సార్, సెకండ్ లాస్ట్ క్వశ్చన్ మేరే ఓర్ సే. ఏక్ విషయ హే విచ్ ఈస్ కాంప్లిమెంటరీ టు ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ కే బాద్ 24 కి ఆయు కే బాద్ స్టూడెంట్స్ ఎసెన్షియలీ 21 కే బాద్ దే లుక్ ఫర్ జాబ్స్. భారత్ మే దర్ ఆర్ 1.6 బిలియన్ పీపుల్ నౌ అండ్ దెర్ ఆర్ 40 crore హు ఆర్ జెన్ జీ సర్. తో ఇస్మే జాహిర్ సీ బాత్ హే దట్ ఇతనే సారే యూత్ కే లియే జాబ్స్ ఏక్ సాథ్ క్రియేట్ కర్నా ఇట్ ఇస్ అ డిఫికల్ట్ టాస్క్. బట్ అట్ ద సేమ్ పాయింట్ ఇన్ టైమ్ ఇట్ ఇస్ ఆల్సో ట్రూ దట్ దెర్ ఇస్ అ 16% యూత్ అన్ఎంప్లాయ్మెంట్ దట్ ఇస్ దేర్ ఇన్ అవర్ కంట్రీ సార్. ఇట్ ఈస్ ఆల్సో ట్రూ సార్ దట్ యంగ్ పీపుల్ ఆర్ నాట్ ఫైండింగ్ జాబ్స్ ఆఫ్ దియర్ చాయిస్. ఇట్ ఈస్ ట్రూ దట్ దెర్ ఈస్ అన్ ఆల్ టైమ్ ఇన్కమ్ గ్యాప్ బిట్వీన్ ద రిచ్ అండ్ ద పువర్. లాస్ట్ టైమ్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ హ్యాపెండ్ వాజ్ ఇన్ 1922 జా ద టాప్ 1% నౌ హోల్డ్స్ 40% ఆఫ్ అ నేషనల్ ఇన్కమ్ సార్. తో సార్ అన్ఎంప్లాయ్మెంట్ మే బీ కాఫీ చర్చా హోతీ హే. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ వాట్ షుడ్ సమాజ్ డూ అండ్ వాట్ షుడ్ సర్కార్ డూ అబౌట్ దిస్?
0: నౌ ఏక్ మైండ్ సెట్ హమ్కో బదల్నా చాహియే. ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ జాబ్స్, ఇట్ ఈజ్ ఆల్సో ఎంటర్ప్రినర్షిప్, ఇట్ ఈజ్ ఆల్సో స్కిల్డ్ వర్క్. లేకిన్ అన్ఫార్చునేట్లీ అభి క్యా హే సమాజ్ మే మైండ్ సెట్ ఐసా హే కి హాత్ సే జో కామ్ కర్తా హే ఉస్కో ప్రతిష్టా నహీ. అబ్ 4 lakh రూపాయా మేరే పాస్ హే, 4 lakh రూపాయ కా చావల్ గేహూ కిసాన్ కే పాస్ హే. మే ఔర్ వో కిసాన్ కిసీ ఆఫీస్ మే గయే ఏక్ సాథ్, మేరే 4 lakh ఖానే సే పేట నహీ భర్తా, ఉస్కా గేహూ చావల్ ఖాకే మే పేట భర్తా హూ. లేకిన్ మేరీ ఇజ్జత్ జ్యాదా హే, మేరే పాస్ క్యాష్ హే. ఉస్కే పాస్ క్యాష్ జిస్కే లియే వో హే ఉస్కీ ఇజ్జత్ నహీ హే. యే హమ్కో ఇస్కో కేతే శ్రమ ప్రతిష్ఠ, డిగ్నిటీ ఆఫ్ లేబర్, వీ హ్యావ్ టు రీగెయిన్ దాట్. వో నహీ హే ఔర్ ఇస్లియే ఎవ్రీబడి రన్స్ ఆఫ్టర్ సమ్ సర్వీస్ జాబ్, ప్రిఫరబలీ గవర్నమెంట్ సర్వీస్, ప్రిఫరబలీ ఇన్ హిస్ ఓన్ డిస్ట్రిక్ట్, ప్రిఫరబలీ నియర్ హిస్ హోమ్ ఆఫీస్ షుడ్ బి దేర్. అండ్ ఎవ్రీబడి రషెస్ అట్ ది సేమ్ డోర్ అండ్ నో వన్ గెట్స్ ఇన్, వైల్ దెర్ ఆర్ ఫీల్డ్స్ వేర్ ఇస్ వర్కర్స్ ఆర్ నాట్ అవైలబుల్. ఐ ఆల్సో సీ వట్ వీ కాల్ మీనియల్ జాబ్స్, డూయింగ్ దట్ పీపుల్ హ్యావ్ ఎర్న్డ్ వెల్త్. దెర్ ఆర్ బిల్డింగ్స్ పాంఠేలవాలా పంక్చర్వాలా ఐసే లోక్. ఏక్ బచ్చా 8వీ మే పఢాయి ఛోడ్కే హోటల్ మే కామ్ కర్ రహా థా. ఏక్ యూనివర్సిటీ కే రిజిస్ట్రార్ నే ఉస్కో పూచా, ఉస్నే కహా ముజే పఢనా నహీ హై లేకిన్ కమానా హై, తో క్యా కర్నా చాహతే హో, పాంఠేలా. తో ఉస్నే పాంఠేలా చలాయా. ఉస్ సమయ 8వీ మే థా, అబ్ తో జవాన్ హో గయా, శాదీ లడ్కే బచ్చే హో గయే. 29 lakh కి ప్రాపర్టీ హై ఉస్కీ, పాంఠేలా చలాతే హో. దట్ రిజిస్ట్రార్ ట్రైన్డ్ హిమ్ ఫర్ 1 year టు రన్ ఏ పాంఠేలా. ఐసే ఐసీ ఏక్ ఉదాహరణ, ఉస్ రిజిస్ట్రార్ నే 400 లోగో కో తయారు కియా హై, హీ ఇస్ ఇన్ మహారాష్ట్ర. ఐసే బహుత్ ఉదాహరణ హై సర్వత్ర. తో ఎంటర్ప్రినర్షిప్ చాహియే, శ్రమ ప్రతిష్ఠ చాహియే. సబ్ లోగ్ జాబ్స్ మే హీ జాయేంగే, గవర్నమెంట్ జాబ్స్ మే హీ జాయేంగే ఐసా నహీ హై. అచ్చా లైఫ్ ఇస్సే మిల్ సక్తా హై, లగ్జరియస్ లైఫ్ మిలేగా ఇస్కీ గ్యారంటీ నహీ హై. అబ్ హమ్కో బహుత్ పైసా చాహియే, ఆరామ్ సే చాహియే, పరిశ్రమ నహీ చాహియే, ఐసా అగర్ హమ్ సోచేంగే తో యే తో ఐసా హోగా కి స్వర్గ మే జగహ్ చాహియే, అమృతపాన్ చాహియే, రోజ్ యే చాహియే ఔర్ పరిశ్రమ కుచ్ నా కర్నా పడే. తో వో సపనే తో సబ్కే సఫల్ నహీ హోతే. లేకిన్ అన్ఎంప్లాయ్మెంట్ జా సక్తీ హై అగర్ హమ్నే జాబ్ కో ఊపర్ నీచే దేఖనా ఛోడ్ దియా. ఔర్ హమ్నే ఛోడ్ దియా నే, మే జాబ్ కే లియే ప్రయాస్ కర్ రహా హూం, మేరీ సవాల్ నహీ హై, సోసైటీ నే ఛోడ్నా చాహియే. जो कमा रहा है उसकी प्रतिष्ठा है, हाथ से कमा रहा हो, जॉब में कमाता हो, सरकारी नौकरी में हो, प्राइवेट नौकरी में हो, अपना उद्योग चलाता हो, कुछ भी चलाता हो, एजुकेशन में इसकी तैयारी चाहिए.
1: बट आप बढ़िया आपने बताया ये, पर रिजर्वेशन, ये एडुकेशन में और एम्प्लॉयमेंट में एक मुद्दा मेन है जो है रिजर्वेशन सर. और रिजर्वेशन जब से चालू हुआ है, इट इज इम्पोर्टेंट टू गेट रिजर्वेशन टिल द लास्ट पर्सन, बिकॉज द वंस हु डू नॉट गेट अपॉर्चुनिटीज डिजर्व द रिजर्वेशन. बट शायद से अंबेडकर जी ने भी नहीं सोचा होगा कि रिजर्वेशन अब तक कंटिन्यू हो रहा है. आई एम जस्ट फॉलोइंग अप ऑन दैट, क्योंकि आपने ये बोला है. तो फॉर जनरल पॉपुलेशन सर, द थिंग इज सर, रिजर्वेशन बढ़ता जा रहा है, एक राजनीतिक विषय बन गया है. एंड एक्चुअली जो टॉप 1% ऑफ SC ST है सर, दे हैव बिकम द क्रीमी लेयर, जैसे OBC में हुआ है. और सर वो ही सारे रिजर्वेशन ले लेते हैं. तो जनरल कैटेगरी के बच्चे जैसे मैं हूँ सर, मेरिट में अच्छा था, इतना अच्छा भी नहीं था, पर मेरिट में अच्छा था, पर सर कट ऑफ लिस्ट में मेरा नाम लास्ट आया. तो सर मैं खाली इतना पूछना चाहता हूँ कि रिजर्वेशन अकॉर्डिंग टू यू, डू यू थिंक इट इज अ, इट शुड बी लाइफ लॉन्ग, और डू यू थिंक नाउ इट इज परहैप्स टाइम इन ऑर्डर टू कर्टेल रिजर्वेशन एंड ब्रिंग इट बैक, बोथ इन एम्प्लॉयमेंट एंड एजुकेशन सर?
0: आई विल नॉट आंसर यू डायरेक्टली, आई विल आस्क यू टू गो टू व्हाट डॉक्टर बाबा साहब अम्बेडकर थॉट अबाउट रिजर्वेशन. इफ ऑनेस्टली वी फॉलो हिज एडवाइस, देन देर इज नो प्रॉब्लम. सोशल कारणों से रिजर्वेशन है, सोशल डिस्क्रिमिनेशन जब तक है रिजर्वेशन चलेगा. जिनको मिल गया और जिनका ठीक हो गया, उतना लार्ज हार्टेड चाहिए, उन्होंने दे देना चाहिए. और अगर ये ठीक से होता है तो वहां ऐसे स्वर भी उठ रहे हैं जहां रिजर्वेशन मिलता है, वो अब ऐसा थोड़े है लेकिन कहना शुरू हो गया है कि अब हमने ले लिया, हमारा ठीक हो गया, अब दूसरे को दे दो. कैटेगोराइजेशन की मांग कुछ प्रांतों में हो गई, अभी सुप्रीम कोर्ट ने भी कह दिया. ये क्यों हुआ? इसलिए कि सबको मिलना चाहिए. तो देर इज ए स्ट्रीम इन दोज हु गेट द रिजर्वेशन दैट दिस इज फॉर अवर अपलिफ्टमेंट, दिस इज नॉट द परमानेंट मेजर, एंड वी हैव टू टेक एडवांटेज ऑफ दिस, इंप्रूव अवर सेल्फ एंड मेक दिस यूजफुल फॉर अदर्स, दोज हु हैव नॉट गॉट येट. ये वहां स्ट्रीम है, उसको एनकरेज करना चाहिए. इसमें राजनीति छोड़ देनी चाहिए. सारे मेजर्स को प्रामाणिकता से इंप्लीमेंट किया तो जल्दी उसकी आवश्यकता समाप्त होगी, तब विचार करेंगे. लेकिन इसकी राजनीति हुई, इसलिए बैड ब्लड क्रिएट होता है. वास्तव में सामाजिक एकता के लिए यह मेजर लाया गया है. ओ डिविजिव उपयोग उसका करने वाली, इन इटसेल्फ मेजर इज नॉट रॉन्ग, बट दोज हु विल्ड दिस वर्ड दे आर विल्डिंग इट रॉन्ग वे इंटेंशनली. Unless that is cured, I don't see anything.
1: I am so glad that you've said this. Coming from somebody like you, I am sure the country is listening. But एक आखिरी प्रश्न जो था वो पर्यावरण पे है, क्योंकि क्लाइमेट चेंज इज समथिंग दैट वी कीप टॉकिंग अबाउट इन आर कॉन्फ्रेंसेज. 108 कॉन्फ्रेंसेज करते हैं सर एक साल में, आप जानते हो, और बाद में ये आखिरी का कार्यक्रम होता है. तो क्लाइमेट चेंज के बारे में एवरीबॉडी इज वेरी पैशनेट इन जेन जी एंड जेन अल्फा, एंड दिस इज अक्रॉस, मुंबई में भी है, मदुरई में भी है, ये छोटे शहर में है, छोटे बड़े शहर में सेम समस्या है. वो लोग बोलते हैं कोई भी सरकार है सर, भाजपा है या कांग्रेस है या राष्ट्रवादी है, जो भी है, जब भी हम लोगों को आवाज उठाना है कि आप पेड़ पौधे क्यों काट रहे हो, यू कैन बिल्ड द रोड इन अ डिफरेंट मैनर, एंड सरकार नहीं सुनती, तो सर क्या करना चाहिए? क्योंकि हमारी आयु अभी जो बैठे हैं, तो हमारी आयु है 15, 16, 17, 18, 19. तो आपका क्या सुझाव है? What should young India do when they believe so much in climate change, but sometimes governments don't believe as much in climate change?
0: Well, governments is a different thing.
1: Correct, but हमको क्या
0: करना? Anywhere government is a different thing. It has to act in so many pressures. Secondly, the available model of development is itself unsustainable. That is why they have to plan for sustainability goals. And the only country which fulfills that goals per year is Bharat. Everybody else talks of this Paryavaran and never acts on it. We have to change the model. As you said, development can happen without harming Paryavaran. That is true. But that way is with us and we are not treading on it. So we have to change our development model. That is the basic thing. Without that, no government can act fully for the Paryavaran. Some lapses will be always there. Now, this requires a tremendous pressure, which should come from the society. If society has to create the pressure, society has to act on Paryavaran. So, possible successful way, I see that we should start from our own home with small things. जैसे एक प्रोग्राम अब हम लेके जा रहे हैं समाज में, पानी बचाओ, प्लास्टिक हटाओ, पेड़ लगाओ. सो अपने घर में इलेक्ट्रिसिटी, अपने घर में पानी. अभी बहुत सी जगह आदत है खिड़की दरवाजे बंद कर लेना और लाइट लगाना. फिजिक्स का क्लास चल रहा था तो ठंडी हवा आने लगी, इसलिए सब खिड़कियां बंद की, और अब गर्म होने लगा इसलिए पंखे चलाए. तो प्रोफेसर ने कहा दिस इज कॉल्ड सिविलाइजेशन. ऐसा हम कर रहे हैं. हम अगर अपने घर से शुरू करते हैं कि शावर के नीचे कितने कितने देर रहना, 45 मिनट एक घंटा लोग रहते हैं, 15 मिनट में पूरा काम हो सकता है. स्नान के लिए पानी कितना चाहिए, तो जो एक्सट्रीम पर्यावरणवादी है उन्होंने डेमोन्स्ट्रेशन करके हाफ ए बकेट साबुन वाबुन लगा के सब. लेकिन ठीक है, एक बकेट दो बकेट बहुत हो गया. इलेक्ट्रिसिटी का कैसा होता है, अनावश्यक लाइट कितनी होती, शादी ब्याहों में कितना एक्स्ट्रा वैगनजा होता है, ये सारी बातें हम करते हैं. एक तरफ वो करते हैं, दूसरी तरफ ये करते हैं. और इसलिए क्या होता है कि हमारे कहने का प्रभाव नहीं होता है. तो इसलिए वी हैव टू स्टार्ट फ्रॉम अवर होम. तो अवेयरनेस होगा, अभी अवेयरनेस बहुत अच्छा आ गया है और बढ़ना चाहिए. इसके बाद समाज प्रेशराइज करेगा. नहीं तो क्या होता है कि पेड़ नहीं कटने चाहिए, पहाड़ नहीं धसने चाहिए, इसलिए प्रोजेक्ट बंद करो. ऐसा कहने के बाद एम्प्लॉयमेंट के लिए जनता उसके विरोध में खड़ी हो जाती है. अब दोनों चाहिए, एम्प्लॉयमेंट चाहिए, डेवलपमेंट चाहिए, पर्यावरण भी चाहिए. तो फिर हमको मॉडल बदल के काम करना पड़ेगा. अगेन मॉडल बदलना है तो दुनिया के उल्टा जाना पड़ेगा. उल्टा जाना पड़ेगा तो पहले समाज में मॉडल्स चाहिए, तब किसी की हिम्मत होगी उस पर चलने की. ये सब करना पड़ेगा और ये स्टार्ट हुआ है. इनमें करो, ऐसा आपको नहीं करो, आप भी करो. हमने शुरू किया है, हमने ऐसे मॉडल्स भी खड़े किए हैं, डेवलपमेंट विद पर्यावरण. हमारा ग्राम विकास उसी प्रकार से चलता है. तो ऐसी कई बातें, अभी मैं एक कॉन्फ्रेंस में गया था तो देश भर के कई सारे आर्थिक दृष्टि से प्रयोग करने वाले लोग आए थे. तो अबाउट 500 वेयर देयर, यानी वेयर स्पॉटेड, उसमें से 39 को सिलेक्ट करके बुलाया, वो उनका वृत्त हुआ. उसमें सब लोग थे स्वयं करने वाले. तो ये शुरू हुआ है, हमको भी उसमें हाथ लगाना चाहिए. द टाइड विल टर्न वंस द ओपिनियन इज फर्मली प्लांटेड इन द पब्लिक माइंड एंड पब्लिक डज व्हाट इट कैन डू इन देयर ओन होम. तब बदलेगा, बदलना तो पड़ेगा,
1: बदलना तो पड़ेगा. एंड मैं मानता हूँ, जैसे आपने बोला पब्लिक मोमेंटम और पब्लिक प्रेशर बना रहेगा और खुद वो लोग भी करेंगे तो ऑटोमेटिकली और पॉलिसी बनेगी और सिस्टमैटिक प्लानिंग हो पाएगा, ये आप बता रहे हैं.
0: बिल्कुल.
1: ये भारत में तो कुछ नया नहीं है, इट इज समथिंग दैट वी हैव बीन वर्शिपिंग द एनवायरमेंट मच. पृथ्वी सूक्त में, अथर्ववेद में पृथ्वी सूक्त में पहली बार देयर वाज अ हिम इन रिगार्ड्स टू protecting nature and worshipping nature. And we used to worship nature before we used to worship gods. But sir, I only hope that जो आपने आज जो बताया है, क्योंकि आपने बताया है, बच्चे तो सुन रहे हैं, but everybody else is also listening across the country. And I really hope that the message spreads and a lot of things that you've mentioned about education, about climate change, about all of these issues actually gets implemented. Before I let you go, because I have you, मेरा एक व्यक्तिगत सवाल है. संस्था के ओर से और संस्था से जो सब जुड़े हैं, जो बैठे हैं, उनके ओर से 100 साल से आप मैन मेकिंग कर रहे हैं, हम छोटा सा प्रयास कर रहे हैं, What are the three qualities that you think leaders of tomorrow should have in India and across the world? Three qualities यदि आपको लगती है next generation के लिए.
0: देखिए leadership के लिए पहली बात है you have to lead from within, lead by example. तो leadership यानी teamwork चलाना है. लीडरशिप कहने के बाद हमारे सामने वो चित्र आता है, सामने आ रहा है, भाषण कर रहा है, चुनाव जीत रहा है, लोगों को उपदेश कर रहा है. इससे नहीं होता है. रियल लीडर्स आर दोज हु रिमेन बिहाइंड, दे वर्क फ्रॉम विद इन.
1: सर दैट इज सॉरी टू इंटरप्ट यू, दैट इज व्हाई वी हैव यू टुडे हियर, दैट इज व्हाई वी रिक्वेस्टेड यू एज द चीफ गेस्ट हियर.
0: आई डोंट सी माइसेल्फ एज लीडर, एज अ वर्कर. But anyway, secondly, leaders' behavior. There are five qualities.
1: जी.
0: शास्त्रे त्यागी, पात्रे त्यागी, रणे रागी, भागी परिजनैः सह. So he knows all the things. And he appreciates qualities. Patre Tyagi. Gune Ragi. Appreciate the qualities. He shares. Bhagi Parijanesa. Shares with all others. Whatever he gets. Kirti Prasiddhi. Success. Material gains. He shares. Shastre Bodha. He knows the science. Rane Yodha. If there is strife, he is a warrior. Prabhu Panchaguni Bhavet. These are the five qualities of the leaders. And thirdly, leadership is to lead people to light, not only material, also spiritual. Leadership is to create leaders. It is not to lead myself only. My leadership should create leaders. These three things have to be kept in mind when we take the training of leadership. And I am very glad you are doing an excellent job for the last 15 years. So, I today learned the expression. Today I learned the expression from you of what I am saying like this.
1: सर बस आप करिए करिए साथ में करते क्लॉक इट्स. अरे थैंक यू सर, आपने समय बिताया हमारे साथ. थैंक यू कि आपने ये सारे उत्तर दिए. गाइज बिफोर यू क्लैप समथिंग आई मस्ट से एंड यू नो यू कैन गेट द हाउस लाइट्स ऑन. सर मैं एक चीज आपके लिए बोलना चाहता हूँ दैट यू नो This conversation earlier was not a conversation. We've sent him the questions. I just gave him the questions right now in front of him. Earlier it was supposed to be a speech. And sir, मैं खड़े रहके ये बोलना चाहता हूँ आपके लिए, please. Earlier it was a speech that he was going to give. And he was going to give a speech as Sir Sangachalak ji gives great speeches. But I said, sir, आज speech के बदले में हम संवाद करते हैं. और संवाद ऐसे विषय पे करते हैं जो युवा को पसंद है और युवा बात करती है, लाइक एजुकेशन, लाइक क्लाइमेट चेंज, लाइक LGBTQ+, लाइक वुमेन एम्पावरमेंट. इश्यूज विच आर स्पोकन अबाउट बाय आर जेनरेशन बट समटाइम्स डोंट फाइंड स्पेस इन पॉपुलर डिस्कोर्स. द फैक्ट दैट वी डिडंट गिव हिम द क्वेश्चंस एंड आई आस्क्ड हिम ऑल ऑफ दीज क्वेश्चंस एंड ही टुक ऑल ऑफ देम वेरी विलिंगली एंड विद अ स्माइल. On behalf of all the Gen Z and Gen Alpha, hopefully, आपके माध्यम से ये भी बताना चाहूंगा that perhaps आंदोलन is not the solution to everything. There is an alternate way. It is called संवाद. So, संवाद बना रहे and sir, आपका आशीर्वाद बना रहे संस्था पे और Gen Z और Gen Alpha पे. On behalf of the organization, may I request member of parliament from the Rajya Sabha who's been nominated by the president, and the president of the Indian Olympic Association who's just got Commonwealth Games to India, Abhijit. She's won in Glasgow and come back. Dr. P.T. Usha, can I request her to please come up? And up and